చదువు నెక్స్ట్ వేమి అనే వింఛతపడికి దంచాకారికి బాత హే గీత పనక్త అయితే సంగీతకార రాజ్ ఆశు ఎన్ని సంగీత బత కేదిలే శకిల అజ్మి యాంచా గీత ప్రియాంకా నెగీ అని అర్మాన్ మలిక్ యాంచా ఆవాజ్ హోతా చిత్రపట్ స్వీటీ వేడ్స్ ఎన్ ఆర్ ఐ